బదుకు జటకా బండి, బదుకు జటకా బండి, విధి ఆదర సాహేబా, బదుకు జటకా బండి, విధి ఆదర సాహేబా, కుదురని అవను పేదంతె పయనిగను, కుదురని అవను పేదంతె పయనిగను, మధువెగో మసణకో హోగెంద కడెగోడు,